0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వయం వెంకటేశ్వరులు బృందం వారి నాదస్వరం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వల్లభ నాయకస్య బేగడ రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
2: Listen to a Karnataka classical Nadaswaram by Shri Kalva M. Venkateshwarlu and Party. Shri Venkateshwarlu and Party begin their concert with a composition of Muthuswami Dikshitar, Vallabha Nayakasya, in Rag Begada set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి ధర్మవతి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన భజన శేయరాత రూపకతాళం.
1: Now listen to a composition of Mysore Vasudevachar, Bhajana Seyaradha, in Rag Dharmavati set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ ఎం వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వరం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి వేరే దిక్కెవ్వరయ్యా, లతాంగి రాగం, ఖండచాపు తాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You're listening to a Karnataka classical Nadaswaram concert by Shri Kalva M. Venkateshwarlu and Party. Shri Venkateshwarlu and Party continue their concert with a composition of Patnam Subramanyayar, Marivere Dikkevarayya, and Rag Latangi set to Khandachaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఎన్న తవం శైతనై కాపీరాగం ఆదితళం పాపనాశం శివన్ రచన.
1: శ్రీ వెంకటేశ్వర్లు అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ ఎన్న తవం చైతనై ఎన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కాల్వయం వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం కాన్సర్ట్ బై శ్రీ కాల్వ ఎం వెంకటేశ్వర్లు అండ్ పార్టీ. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabh, sung by Sri Modumudi Sudhakar and Party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుముడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక

0: ఇప్పుడు వినండి ధన్యాసి రాగంలో త్యాగరాజస్వామి కృతి నీ చిత్తము నిర్మలము మిశ్ర చాపు తాళం.
1: You will now listen to a composition of Thyagaraja Swami, Nee Chittamu Nirmalamu, in Raag Dhanyasi set to Mishra Chaputal.

0: సరస్వతి నమోస్తుతే. సరస్వతి రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన రూపకతాళం.
1: Now listen to a composition of G.N. Balasubramaniam, Saraswati Namostute, in Rag Saraswati Set Rupaktal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్ సవిత గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజరే రే మానస. కర్ణాటక దేవ గాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You're listening to a Karnataka classical vocal recital by Shrimati N Savita. Shrimati Savita continues her recital with a composition of Mysore Vasudevachar Bhajare Re Manasa in Rag Karnataka Devagandhari set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గంగే మాం పాహి జంజోటి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: శ్రీమతి సవిత concludes her recital with a composition of Muthuswami Dikshitar, Gange Mam Pahi, in Rag Janjhoti, set to Khandachaputal.
2: Gang

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎన్ సవిత గాత్ర కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital by Srimati N. Savita. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.